0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ జయప్రదా రామమూర్తి వేణుగాన కైరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్.
4: Listen to a Karnataka classical flute recital by Dr. Jayaparamamurthy. She is accompanied by Shriyam Suryadeepthi on violin and Shri P. Jayabhaskar on mridangam.
3: Karyakramamlo munduga vinandi Sriman Narayana Bhaulyagallo Annamachara Kirtana Adi Taalam.
4: Dr. Jayaprada begins her flute recital with a composition of Annamacharya. Sriman Narayana in Rag Bhauli said to Adi Taal.

0: ఇప్పుడు వినండి వెంకటరమణ లతాంగి రాగంలో పాపనాశం శివన్ రచన రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ లతాంగి వెంకటరమణ సెట్ రూపకతాళ్ కంపోజ్డ్ బై పాపనాశం శివన్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నగుమోము గనలేని త్యాగరాజస్వామి కృతి అభేరి రాగం ఆదితాళం.
1: డాక్టర్ జయప కంక్లూడ్స్ హర్ ఫ్లూట్ రిసైటల్ విత్ అ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ అభేరి నగుమోము గనలేని సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ జయప్రదా రామమూర్తి వేణుగాన కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైట్ బై డాక్టర్ జయప్రదా రామమూర్తి. షి వాజ్ అకంపనీడ్ బై శ్రీ ఎం సూర్యదీప్తి ఆన్ వయలిన్ అండ్ శ్రీ పి జయభాస్కర్ ఆన్ మృదంగం.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you would be listening to Veena recital by Sri K.S. Govindarajan, supported on Mridangam by Sri K. Sadguru Charan. Ragam Nirantara Bharatiya Sangeetha Sravan. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కెఎస్ గోవిందరాజన్ గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ కె సద్గురు చరణ్. ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఫస్ట్ వి ప్రజెంట్ అ పురంధరదాసు కృతి గజవదన ఇన్ రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాళ్. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గజవదన హంసధ్వని రాగం ఆదాళం పురంధరదాసు కృతి వింటారు.

யூ ஹாவ் ஜஸ்ட் ஹார்ட் டு எஸ்வாதி திருநாள் கிருதி சரசு ஜனாப முராரே என்றாக் தோடி செற்று மிஸ்ர சாப்புத்தாள். மீரிந்த வரைக்கும் சர்ஜனாப முராரே தோடி ராகம் மிஸ்ர சாப்புத்தாளம் ஸ்வாதி திருநாள் கிருதி விண்ணாரும் ராகம் 24/7 எனி டைம் இண்டியன் மியூசிக். In today's Carnatic Classical Music Program, you have heard to Veena recital by Sri K. S. Govindarajan, supported on Mridangam by Sri K. Sadguru Charan. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music. Ragam, Ninantara Bharatiya Sangeetha Sravanti. ఈనాటి కర్ణాటక సంకార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కెఎస్ గోవిందరాజన్ గారి వీణావాద్య కచేరి విన్నారు. మృదంగ సహకారం శ్రీ కె సద్గురు చరణ్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరీ వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి వనజాక్షి కళ్యాణి రాగవర్ణం ఆదితాళం.
2: Listen to a Karnataka classical Veena concert by Srimati Eemani Lalita Krishna. Srimati Lalita begins her concert with a Kalyani Raga Varnam, Vanajakshi, set to Aditaal.

0: ఇప్పుడు వినండి విజయాంబికే విజయనాగరి రాగం ఆదితాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: Now listen to a composition of Muthaiya Bhagavathar, Vijayambike, in Rag Vijayanagari set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్యక చేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంకరి నీవే బేగడ రాగం, రూపక తాళం సుబ్బరాయ శాస్త్రి రచన.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి ఈమని లలితాకృష్ణ. శ్రీమతి లలిత కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సుబ్బరాయ శాస్త్రి, శంకరి నీవే ఇన్ రాగ్ బేగడ సెట్ రూపక్తాల్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఖమాస్ రాగంలో జావళి, అపదూరుకు లోనై తినే ఆదితాళం.
1: శ్రీమతి లలిత కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ జావళి, అపదూరుకు లోనై తినే ఎన్ రా ఖమాస్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి